జ్యూని ఒలేగి మోసరికి ఒక్క జ్యూని ఒలేగ బాబుకు ఆచరికి భూలు వాటి భగవత్.